ఎత్తి కొస్తానని నెగోషియేట్ చేద్దాం మనకి చుగీని అనే సభకి చుప్రేకి చుగీని అనుకో ఆఖరికి చుగీకి చుగొస్తానని అగాలే జీకి చూస్తాను నోతని మీ జీ అగే తుగులు నోతని చినీతి రెడ్డి అని గుణికి చూస్తాను కాసా ఇంకే తుగులు విజూరి సానా ఆగివేంది అని బియ్యం బియ్యం డైకోసి చూసేసి ఎత్త మనసు నీకు చూస్తాను అగాలే జీన్ అమ్మ జాన్ కి నామే నిరవు కి నామే టికెట్ నంబర్ 6 కావే 80,000 అగాలే జీన్ ఆగివేసి చూస్తాను సమా కూడా ఎస్ఎంఎస్ మీ sa somang kora SMS agi agi ribi ke tebe tebu o sirbu ane nyese kote asini ko bolba sa jofri yoto ni kiwe gansen o mangu ki tebo sani ole itinye 25 shillings itindai 30 bob itindai ku no nito gansen ye nireu inu niko direct inu ni magi higo eke inu tong nipo star 274 ajem gansen jage tugu noto ni mitinyon eni kagiwe eke baisi ni tamati baisi ni kawago ni ni ఎన్ని తొంగి వస్తా 274 ఆజె కోస్తో ఇంటి నోతో నేమి తెన్యాన్ కసి నా మౌననే విజూరి సానా ఎన్ టికెట్ నంబర్ 6 కిమ్మై బిగ్ చోతన్ జె తా జెసి కొతిలు టికెట్ నంబర్ 6 అగో ఇన్ను నిగు 80,000 ఎన్ 80,000 కి జుగోస్తో ఇంటి నే ఏన్యూర్చిగే 80,000 వే కాన మౌననే విజూరి సానా Nitong nubo star a 274 ash Tigitit number 6 Endagi gose chugi chugosto nene chikonge twist nyo ke time basa Joffrey Endagi gose chugi chugosto nene chitonoto ni mitenyone Enitong nubo star 274 ash Kelenjin tigitit number 6 Intigiti number 6 kitu gosto nene age tugule kwendi onotong nebo 80,000 ingile inyong kitu gosto nene kase nyinyon akwe nigebe ndi mbiyo mbiyo ninyo jitanote ne ta neyo mege kiparasta kitu gosto nene